బాకి దోచోదు దోచి బాచోదు బాకి నా సూర మాడువే దినగేను నానొప్ప కళ్ళను నానొప్ప సుళ్ళను.